0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Karnataka శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శ్రీనివాస్ వీణా వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డిఎస్ఆర్ మూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి స్వామినాథ పరిపాలయా సుమాం, నాటరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి ఆదితాళం.
2: Listen to a Karnataka classical veena concert by Shri D. Srinivas. He is accompanied by Shri D.S.R. Murthy on mridangam. Shri Srinivas begins his concert with a composition of Muthuswami Dikshitar, Swaminatha Paripalaya Sumam, in Rag Nata set to Aditaal.

0: శ్రీరామ పాదమ అమృతవాహిని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి శ్రీరామ పాదమ ఎన్ రాగ్ అమృతవాహిని సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి బ్రోవ భారమా బహుదారి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: నౌ లిసన్ టు ఏ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి బ్రోవ భారమా ఎన్ రాగ్ బహుదారి సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శ్రీనివాస్ వీణా వాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డిఎస్ఆర్ మూర్తి. కార్యక్రమంలో చివరిగా వినండి శంకరి శంకురు చంద్రముఖి సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి త్రిశ్రగతి ఆదితాళం.
1: యూఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ Indian music. You are listening to a Carnatic classical veena concert by Shri D. Srinivas. He is accompanied by Shri D.S.R. Murthy on mridangam. Shri Srinivas concludes his concert with the composition of Shyama Shastri, Shankari Sankuru Chandramukhi, in Rag Saveri, set to Trishragati Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ డి శ్రీనివాస్ వీణా వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డిఎస్ఆర్ మూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీ డి శ్రీనివాస్. He was accompanied by Shri DSR Murthy on mridangam. This program was contributed by
0: Akashavani
1: Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to a music lesson. Teacher Dr. K. Lokanatha Sharma. Student Sri CVP Sastri. You'll be listening to Swati Tirunal Kruti Rama Rama Gunasima in Rag Simhendra Madhyamam, set to Adithal.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti Inati Karnataka Sangeetha Karyakramamlo Sangeetha Sikshana Vintaru. Guruvu Dr. K. Lokanatha Sharma, Sishyudu Sri CVP Sastri Inati Sangeetha Sikshana Karyakramamlo Rama Rama Gunasima Swati Tirunal Kirtana Simhendra Madhyamam Ragam Adithalam.
3: Namaskaram Guru Garu.
4: నమస్కారం రానాయన కూర్చో. ఇవాళ మనం సింహేంద్ర మధ్యమ రాగంలో స్వాతి తిరునాళ్ గారి కీర్తన. ఇది సంస్కృతంలో ఉంది. ఆదితాళం రెండు కళ చౌకం. ఒకసారి సింహేంద్ర మధ్యమ ఆరోహణ అవరోహణ పాడతావా? గుర్తుందా?
3: పాడతాం.
4: ఏది పాడినైనా ప్లెయిన్ నోట్ పాడు.

అంటే ఏమర్థమవుతుంది, గమకంతో పాడినప్పుడు ఆ స్వరస్థానం ఆ స్వరస్థానంలో ఉండదు, దాని కలరే మారిపోతుంది. పాడదు.

0: సో దీనికి వచ్చే స్వరస్థానాలు చెప్పు.
1: షడ్జము, షడ్జము, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం.
0: ఇది ఎన్నో మేళకర్త తెలుసా?
1: 57వ మేళకర్త గురుగారు.
0: సాహిత్యం చెప్తాను రాసుకో.
1: అలాగే గురుగారు.
0: పల్లవి, రామ రామ
1: రామ రామ
0: గుణసీమ
1: గుణసీమ
0: గుణసీమ
1: గుణసీమ
0: రామ అక్కడ
1: రామ రామ రామ గుణసీమ రామ
0: హృదయాభిరామ
1: హృదయాభిరామ
0: సీతా
1: సీతా
0: రామ రామ గుణసీమ. ఇది పల్లవి. అనుపల్లవి. సోమానన
1: సోమానన
0: ఘనశ్యామ
1: ఘనశ్యామ
0: హేమాంబరారి
1: హేమాంబరారి
0: విరామ
1: విరామ.

0: ఇంతవరకు వాళ్ళు ఉండని ముందర పల్లవి చెప్పిస్తాను పాడు.
1: దీనిలో ఏమైనా ప్రాచుర్యం పొందిన కృతులు ఏమైనా ఉంటే ఒకసారి చెప్తారా గురుగారు?
0: పామర జనపాలిని అని ముత్తుస్వామి దీక్షల కీర్తన అవుతుంది. త్యాగరాజస్వామి వారిది నీదు చరణములే. తర్వాత మన మైసూరు వాసుదేవాచారి కీర్తన నిన్నే నమ్మితునయ్యా. ఈ రాగంలో చాలామంది చాలా కీర్తనలు చేశారు. ఎందుకంటే వినంగానే ఒక విధమైనటువంటి అనుభూతి కలిగేటట్టుగా ఉంటుంది రాగం. స్వరస్థానాలు పాడుతున్నప్పుడే మనకి గోచరించింది కదా ఆ అనుభవం. సరే పల్లవి మొదలెడదామా?

పల్లవి నుంచి, సార్ పాడదాం, నేను ఇదివరకు చెప్పినట్టు కీర్తన యొక్క బేసిక్ స్ట్రక్చర్ మననం చేసుకుని మనసులో పెట్టుకుని ఆ తర్వాత నీ యొక్క మనోధర్మాన్ని అనుసరించి నువ్వు పాడుకోవచ్చు.

0: ఈ కీర్తన బేసిక్ స్ట్రక్చర్ బాగా అర్థమైంది కదా,
1: అర్థమైంది గురుగారు.
0: సో నీ అనుభవాన్ని బట్టి, నీ శారీర ధర్మాన్ని బట్టి ఏ సంగతులు నీకు అనువుగా అనిపిస్తాయో అవన్నీ వేసుకొని పాడొచ్చు.
1: అలాగే గురుగారు. వస్తాయి గురుగారు. నమస్కారం గురుగారు.
2: దట్ వాజ్ ఎ మ్యూజిక్ లెసన్ బై డాక్టర్ కె లోకనాథ శర్మ టు ద స్టూడెంట్ సివిపి శాస్త్రి. ఎ స్వాతి తిరునాళ్ కృతి రామరామ గుణసీమ ఇన్రాగ్ సింహేంద్ర మధ్యమం సెట్ టు ఆదితాళ్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ. ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
3: మీరు ఇంతవరకు సంగీత శిక్షణ విన్నారు. రామరామ గుణసీమ, స్వాతి తిరునాళ్ కీర్తన, సింహేంద్ర మధ్యమం రాగం, ఆదితాళం. గురువు డాక్టర్ కె లోకనాథ శర్మ, శిష్యుడు శ్రీ సివిపి శాస్త్రి. రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ జి రామచంద్రన్. కార్యక్రమంలో ముందుగా వినండి మనసా వాచా కర్మణ, చక్రవాక రాగవర్ణం, ఆదితాళం, స్వీయ రచన.
2: Listen to a Carnatic classical vocal recital by Shri G. Balakrishna Prasad. He is accompanied by Shri Pudukkottai R. Ramanathan on violin and Shri G. Ramachandran on mridangam. Shri G. Balakrishna Prasad begins his recital with a varnam of his own in Rag Chakravaka set to Aditala.

0: ఇప్పుడు వినండి శ్రీ మహాగణపతి రవతుమాం గౌళరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి మిశ్రచాపు తాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ శ్రీ మహాగణపతి రవతుమాం ఇన్ రాగ్ గౌళ సెట్టు మిశ్రచాపు తాళం.

0: ఇప్పుడు వినండి దేవదేవం భజే, హిందోళ రాగం, ఖండచాపు తాళం, అన్నమాచార్య కీర్తన.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య, దేవదేవం భజే ఇన్ రాగ్ హిందోళ, సెట్ టు ఖండచాపు తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గాత్ర కచేరి వింటున్నారు. వాతి సహకారం వైలిన్ పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగం పై శ్రీ జి రామచంద్రన్. కార్యక్రమంలో చివరిగా వినండి ఎందుకో నీ మనసు కరగదు, కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్. He is accompanied on violin by Shri Pudukkottai R. Ramanathan and Shri G. Ramachandran on mridangam. Shri G. Balakrishna Prasad concludes his vocal recital with a composition of Saint Tyagaraja, Enduko Nee Manasu Karagadu, in Rag

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ జి బాలకృష్ణ ప్రసాద్ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ జి రామచంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical vocal recital by Shri G. Balakrishna Prasad. He was accompanied on violin by Shri Pudukottai R. Ramanathan and on mridangam by Shri G. Ramachandran. This program was contributed by
0: Akashavani
1: Kadapa for Ragam 24/7 DTH, anytime Indian music.